0: हेलो हेलो
1: హలో జై జినేంద్ర రే.
0: హలో
1: హలో నా సంక్రాంతి అంత మాట్లాడు. జై జినేంద్ర రే, సంక్రాంతి
0: జై జినేంద్ర అవరు.
1: నేను కట్ అప్ చే
0: ఆహా హలో తమ్
1: శివుని గౌడ సన్వాయి వల్ల హడ హాడ్రింద
0: యావ హాడ్బేకిత్తు యావ చిత్రదింద
1: చిక్క యజమానరింద ఒంద అరరే గిని రామ దేవు లైట్ నోడ్రి.
0: ಚಿಕ್ಕ ಯಜಮಾನರು ಚಿತ್ರದೊಳಗೆ ಎಸ್ ಪಿ ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಎಸ್ ಜಾನಕಿ ಅವರು ಹಾಡಿರುವಂತಹ ಹಾಡು ರಾಮ ರಾಮ ಹಸಿರು ಗಿಣಿಯ ರಾಮ ಹಾಕ್ಬೇಕಾ ಹಾಡು? ಒಳ್ಳೇದು, ಕರೆ ಮಾಡಿ ತುಂಬಾ ಧನ್ಯವಾದ. ಬಂತು ನೋಡ್ರಿ ನಿಮ್ಗೆ.